0: ఎనిమిది నిమిషం కాల తర్వాత గురు కాల ముస్లిం అస్సలాం వాలేకుం.
1: వాలేకుం
0: అస్సలాం. మాహా
1: అబ్దుర్రహమాన్
0: జీ. అబ్దుర్రహమాన్ ఎస్ మాధవ్ వాజ్ అసలు జీ. మాహా జీ అబ్దుర్రహమాన్ ఉడంపై పుఖ్తనే తరఫ్ తబరా శైద.
1: హలో
0: మే ఉడంపై బలే పుఖ్తనే తరఫ్ తరా శుఖా
1: శైద.
0: పుఖ్తన హుకుమ అసాన హుకుమ గ్రానా
1: అసాన
0: హుకుమ గనా. అబ్దుర్రహమాన్ దర తోయా ద ఎంబులెన్స్ మంది చికం ద నుమ్ లిగి లగి దిలేవి ద ఉల్టలి గల్షి వివాలి ద దిస్ సవాజద.
1: హలో
0: ద దది ఉల్ట జిది గల్షి విదానం పై ఎంబులెన్స్ మంది ద దిస్ సవాజద.
1: హలో
0: ఎలక ఆవాజ్ మన రజి
1: రజి ఉస్తాసువే
0: అజీదా ను ఉల్ట జిది గల్షి విద ఎంబులెన్స్ ద దిస్ సవాజద. ఫుడ్డు కి సమ్రాజి. ఫుడ్డు కి సమ్రాజి కో సైదా బిల్కుల్ జవాబ్ సైది బిల్కుల్ దా ఫుడ్డు కి సైనా బకిదల దా ము శిష వాఖలు శిష జకుమ్ దరి కి సై రాజి దిగదా ఖా బిల్కుల్ సల పెల సవాల్ సైది పెల సవాల్ సైది దూ సవాల్ దరఫ్ తరాజు చుకు టైం ఖతమ్ బఖత్ మి దోది అబ్దుర్రహమాన్ దర తో వయా అఖపల్ సడ్ కతలు ద బారా దా ఇన్సాన్ సట్ నది సట్ ఇన్సాన్ దా సట్ నది సట్
1: జవాబ్
0: రాసాన్ అక్పల్ సట్ గూరి దిల పారా బు శిషి పకారి దో శిషి జవాబ్ చికం దా బిల్కుల్ సహీది అబి కుచ్ నా 20 పాయింట్ తో మేరా శిది దేర మంద నా కో ఖయాల్ సాదా దే నోరు ఖం ఓకే బై అల్లాహ్ ఫిజీ బిల్కుల్ జనాబ్ జవాబ్ సహీది మా హౌ దగర్ ఇంగ దిశా షాబ్ జర్ షేఖ దస్ కసిర్ఫ్ 2 మినిట్ యో మినిట్ దే ఖం దేగ నా చా కాల్ దగలే సహీద క గాల్ రహ నగల లేన్ బస్ అబ్దుర్ రహమాన్ కో లఫై కడి వి ఖం బై ద కాల్ తర్ దజుగుం సర్ కాల్ కొన్ కే సుక్ దే తకం జర్ అస్సలాం అలైకుం జీ.
2: వాలైకుం అస్సలాం
0: జనాబ్ జమా బఖల్ దిశాన్ జిషాన్ పద పాకిస్తాన్ ఉడంబనే సదర్ సోకు ఉడంబనే సదర్ తసో వైల్ యాకత్ అలీ ఖాన్ జవాబ్ చుకుం ది యగ ససో గలత్ తిడిర మందన మా హాజర్ కాల్ కో షాబా జగ మాస్టర్ టైం బిహి ఖతమ్ షివి ది బిల్కుల్ జీ మా హాదా సుకాల్ కౌలి షేజర్ షిషాబా టైం షార్ట్ ఇరా తరా దస్ అబ్రబజ గింతీ సత కాల్ రాగల సైద కాల్ రానగల డైరెక్ట్లీ అబ్దుర్రహమాన్ బకొలఫై కడి బైద కాల్ దర్ జుగుర్ కాల్ కుం సలాం అలైకుం. సలాం కలస్లాం
1: అలైకుం.
0: వాలైకుం అస్సలాం. మాహా
1: జీ
0: జీ మాహా పుఖ్తని దర్ తరాషు
1: జీ అసాన
0: వని అసాన వంగి పుఖ్తన ఓకమా
1: జీ
0: ద పాకిస్తాన్ ఖైబర్ పుఖ్తన్ఖా
1: జీ
0: వజీరాలా సోక్తే సుహేల్ అఫ్రీది. జవాబ్ చికం దే బిల్కుల్ సహీది బలే పుఖ్తన్ తరఫ్ తరాజు బలే పుఖ్తన్ మాస కి దద మాహా చిదర్ తో వే ద పాకిస్తాన్ చికం రంబని గవర్నర్ జనరల్ వగసో కో
1: గవర్నర్ జనరల్ సో
0: ఆ వా పేలా పేలా
1: లియాకత్ అలీ ఖాన్.
0: లియాకత్ అలీ ఖాన్ గవర్నర్ జనరల్ సో లియాకత్ అలీ ఖాన్ జవాబ్ చికం దే గలత్ తే ద ఉకాది అజమ్ దే రజత మన్న కో కే బల్లా హఫీజ్ జీ బేగుజినా అబ్దుర్రహమాన్ దగరంగ సైచి దాకుల ఫై కడ దస్ దొడ కాల్స్ కోలి షో స్వాలి కే కమ్యో కాల్స్ కో షా బిజ దర్ షే జగ మాసర టైం ప ఖత్మి దో దే టైం ర సర్ బి ఖతమ్ దే దిద్ బౌల్ లో కసర్ ల మొకవర్ కే నో ఖల్ కాల్ మొకవే ఖా జగ టైం ర సర్ బి ఖతమ్ షే వే దే